గణమధ్యగతో వజస్పరేతి బాణో భాస్కర మార్తాండ షండరశ్మి దివాకర ఆయురారో.